0: రెడీ కావాలి చెప్తాను
1: సవరు ఒకసలారా సవ మొడంగ్ మాంగు
2: సినియా కొడాను సినియా కొడా తీయా సని కహం కై నసింగ్ నది
1: బిరెన్
2: కప్లా హోడే
3: తమా నసి తో